0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
2: This is Ragam, a 24/7 DTH, anytime Indian music.
3: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ నేదరూరి కృష్ణమూర్తి గాత్ర కచేరీ వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీద్వారం దుర్గా ప్రసాదరావు, మృదంగంపై డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు.
4: Listen to a Karnataka classical vocal recital by Dr. Nedanuri Krishnamurthy. He is accompanied by Sridwaram Durga Prasad Rao on violin and Dr. Yella Venkateshwar Rao on mridangam.
3: Karyakramamlo munduga meeru vinandi Annamacharya Kirtana Purushottamuda Vivu Revagupti Ragam Kandachapu Talam.
4: Dr. Nedanuri Krishnamurthy begins his vocal recital with a composition of Annamacharya Purushottamuda Vivu in Rag Revagupti set to Khanda Chaputal.

0: ఇప్పుడు వినండి మధ్యమావతి రాగంలో త్యాగరాజ స్వామి కృతి రామకథాసుధ ఆదితాళం.
1: Now listen to Ramakathasudha, a composition in rag Madhyamavati composed by Saint Tyagaraja, set to Aditala.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినండి త్యాగరాజ స్వామి కృతి చేసినదెల్లా మరచితివో తోడి రాగం ఆదితాళం.
1: లిసన్ టు చేసినదెల్లా మరచితివో, ఎ కంపోజిషన్ ఇన్ రాగ్ తోడి కంపోజ్డ్ బై సెయింట్ త్యాగరాజ సెట్ టు ఆదితాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి అన్నమాచార్య కీర్తన ఆదిదేవ పరమాత్మ సింధు భైరవిరాగం ఆదితాళం.
1: డాక్టర్ నేదనూరి కృష్ణమూర్తి కంక్లూడ్స్ హిస్ వోకల్ రిసైటల్ విత్ ఆదిదేవ పరమాత్మ, ఎ కంపోజిషన్ ఆఫ్ అన్నమాచార్య ఇన్ రాగ్ సింధు భైరవి, సెట్ టు ఆదితాళ్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు డాక్టర్ నేదునూరి కృష్ణమూర్తి గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ కొకొండ సుబ్రహ్మణ్య శర్మ, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు.
1: You were listening to a Karnataka classical vocal recital by Dr. Nedanuri Krishnamurthy. He was accompanied by Shri Kokkonda Subramanya Sharma on violin and Shri Nemani Somayajulu on mridangam.
2: Ee karyakramam Bharatiya Shastriya Sangeetanni DTH pai nirantaram meeku andinche Ragam channel kosam Akashavani Hyderabad Kendra samarpana.
3: This program was contributed by All India Radio, Hyderabad. For Ragam 24/7 DTH, anytime Indian music.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be enjoying vocal recital by Sri Malladi Ravikumar, supported on violin by Sri Ampola Murali Krishna and on mridangam by Sri K Sadguru Charan.
2: Ragam Nirantara Bhartiya Sangeeta Sravanti. ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటారు. వాద్య సహకారం వయలిన్ శ్రీ అంపోలు మురళీకృష్ణ, మృదంగం శ్రీకి సద్గురు చరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కీర్తన శ్రీ నారసింహ ఇన్ రాగ ఫలమంజరి సెట్టు ఆదితాళ్.
2: కార్యక్రమంలో ఇప్పుడు శ్రీ నారసింహ ఫలమంజరి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన

0: You are listening to Ragam 24/7, anytime, Indian music. In today's Carnatic Classical Music program, you are enjoying vocal recital by Sri Malladi Ravikumar. Now listen to a Tyagaraja Swami composition, Baga Enayya, in Rag Chandra Jyoti, set to Adi Thal.
1: Ragam, Nirantara Bharatiya Sangeeta Sravanti, ఈనాటి కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ మల్లాది రవికుమార్ గారి గానం వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బాగాయనయ్యా చంద్రజ్యోతి రాగం ఆదితాళం త్యాగరాజస్వామి వారి కీర్తన వింటారు.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ముందుగా వినండి రంగనాథుడే, సౌరాష్ట్ర రాగంలో పొన్నయ్య పిళ్ళై రచన ఆదితాళం.
2: Listen to a Carnatic classical vocal concert by Srimati Bhamidipati Lalita. She is accompanied on violin by Shri M. Suryadeepthi and on mridangam by Shri Nemani Somayajulu. Srimati Lalita begins her concert with the composition of Ponnaya Pillai, Ranganathude, in Rag Saurashtra set to Aditaal.

0: ఇప్పుడు వినండి మధ్యమావతి రాగంలో శ్యామశాస్త్రి కృతి పాలించు కామాక్షి ఆదితాళం.
1: You will now listen to a composition of Shyama Shastri, Palinchu Kamakshi, in Rag Madhyamavati set to Aditaal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నాటరాగంలో పురందరదాస్ దేవరనామ జయ జయ ఖండచాపుతాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యు ఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి భమిడిపాటి లలిత. షీ ఈస్ అకంపెనీడ్ ఆన్ వయలిన్ బై శ్రీ ఎం సూర్యదీప్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ నేమాని సోమయాజులు. శ్రీమతి లలిత కంటిన్యూస్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ పురందరదాసు జయ జయ ఎన్ రాగ్ నాట సెట్ టు ఖండచాపుతాళం.

0: కార్యక్రమంలో చివరిగా వినండి రామకృష్ణ గోవింద యమన్ రాగంలో రామదాసు కీర్తన ఆదితాళం
1: శ్రీమతి లలిత కంక్లూడ్స్ హర్ కాన్సర్ట్ విత్ ఎ కంపోజిషన్ ఆఫ్ రామదాసు రామకృష్ణ గోవింద ఇన్ రాగ్ యమన్ సెట్ టు ఆదితాళ్
2: రామ

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి భమిడిపాటి లలిత గాత్ర కచేరి విన్నారు. వాతి సహకారం వయలిన్పై శ్రీ ఎం సూర్యదీప్తి, మృదంగంపై శ్రీ నేమాని సోమయాజులు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by Srimati Bhamidipati Lalita. She was accompanied on violin by Sri M. Suryadeepti and on mridangam by Sri Nemani Somayajulu. This program was contributed by All India Radio Hyderabad for Ragam 24/7 DTH, anytime Indian music.